0: మధురిమా, ద సౌండ్ ఆఫ్ మెలోడీ. మధురిమా.
1: मधुरिमा सुनने वाले सभी श्रोताओं को प्रशांत परंजपे का प्यार भरा नमस्कार.